0: పసిఫిక్ మ్యూజిక్ లో రేడియో వనవాట్
1: వైకికి చమురే
0: హమ్ల సల్వరవ కింగ్డమ్ విత్ థాంగా
1: ఫిలిబోల్
0: బీట్ ద సల్వన్ ఐలండ్స్.